0: ఇస్తాను. అనాథ సంఘం నేను ఎందుకు ఆయన కలిసిన ప్రయాణిస్తాయి
1: రేడియో ద్వారా చలచిత్ర జారీ సందేశ్.